0: Triple Z, 92.3 FM.
1: 92.3 FM, 3 Triple Z, భారత్ గ్రూప్ తరపున శ్రోతలందరికీ నళిని ఆకుల నమస్కారం.